సబేర్ యన సంగారు ప్రథమ తరు భగవత కోతి అన్న బహురు కరుం కవిత బిదనన్న కిషన్ జథా మత్ చిరతర్ ఉచారు చూకోయ కబలి హో సుధారు కవాష దూహరా జో నిజ బ్రహ్మ శోకః శోకహ హౌ జగ మాహే జోతే ప్రభు కో ధ్యాయ హై అంత స్వర్గ కో జాహే దోహరా హర హర జన్ దుయ్ ఏక హై।